0: ఇప్పుడు వినండి భవనుత నా హృదయమున రమింపుము మోహనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. భవనుత నా హృదయమున రమింపుము ఇన్ రాగ్ మోహన సెట్ టు

0: అటుకారాదని బల్కగా మనోరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: లిసన్ టు అటుకారాదని బల్కగా, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మనోరంజని, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి దినమణి వంశ తిలక లావణ్య హరికాంభోజి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ హరికాంభోజి దినమణి వంశ తిలక లావణ్య సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు మామవ మీనాక్షి, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి, సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి వేణుగాన కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పుల్లెటి కుర్తి రామారావు. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical flute recital by Dr. N. Ramani. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri Pulleti Kurthi Rama Rao. This is Ragam 24/7 DTH. Anytime Indian music.
0: Karnataka Shastri Sangeeta Karyakramamlo Dr. N. Ramani Venugana Kacheri Vintunaru. Vadya Sahakaram Violin Pai Shri B.S. Narayanan, Mridangam Pai Dr. Ella Venkateswar Rao. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాదోపాసన, బేకడ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై డాక్టర్ ఎన్ రమణి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర రావు. యూ విల్ నౌ లిసన్ టు నాదోపాసన, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ బేగడా, సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎన్ రమణి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital by Dr. N. Ramani. He was accompanied on violin by Shri B.S. Narayanan and on Murdangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Dr. Sripada Pinakapani, supported on violin by Sri M. Chandrasekharan and on Mrudangam by Sri Palghat Raghu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎం చంద్రశేఖరన్ వయోలిన్, శ్రీ పాల్గాట్ రఘు మృదంగం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ యుల్ బి లిస్నింగ్ టు నినువినా గతిగాన జగాన, ఎ సుబ్రాయ శాస్త్రి కృతి ఇన్ రగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో నిను వినా గతిగాన జగాన కళ్యాణి రాగం ఆదితాళంలో సుబ్బరాయ శాస్త్రి కీర్తన వింటారు.